0: పొంచుకుని మాకు ఫతే బ్రాయి భగవాన్ ప్రభు వాయు జీతా ఖాలసా వాయు జీ ఫతే.
1: You are listening to SeekNet Radio, broadcasting live Gurbani Kirtan 2020.